0: సమలజుడు.
1: కార్యక్రమరావు ప్రవర్తి గీతటి దురాకథ చిత్రారు గీతటి కొంటదాన్ కరిచింది దేవశిష్ మహాపాత్రరావు.